0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
3: శుభోదయం ఆత్మీయ బంధుమిత్రులకు, మా సంగీత ప్రియులందరికీ మా సప్రేమ నమస్కారం. ఈ బుధవారం నాడు ఉదయపు వేళ తొలి రాగాలు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈరోజు మీ చెలిగిరి శాలిని మీ సేవలో ఉంటుంది. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని మా ప్రార్థన. ఈ అందమైన దినాన్ని ఓ దేవరాగంతో మొదలు పెడదాం.

శ్రోతలు, ఈరోజు మే నెలకు 27వ తేదీన ఇంకొద్ది రోజుల్లే మిగిలాయి. ఈ నెల పూర్తి అవ్వడానికి అవనంది శ్రోతలు, కొన్ని రోజులలోనే మనం ఈ సంవత్సరానికి 6 నెలలు అడుగు పెడదాం. సమయం చాలా చాలా వేగంగా పరుగెత్తుతున్నది. హేమంత ఋతువు కూడా వచ్చేసింది. మీ జాకెట్లు స్వెటర్లు సిద్ధంగా ఉంచుకోండి, చలికాలం వచ్చేసింది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జబ్బులు, దగ్గు, జలుబు లాంటివి నిర్లక్ష్యం చేయకండి. వేడి నీళ్లు తాగుతూ ఉండండి, చల్లదనాన్ని నివారించండి, ఆరోగ్యంగా ఉండండి, ఇంకా మమ్మల్ని వింటూ ఉండండి.

శ్రోతలు బహుశా మీకు తెలిసే ఉంటుంది, వచ్చే వారం జూన్ మాసానికి 2వ తేదీన మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ

దినోత్సవాన్ని జరుపుకుంటామని చాలా మందికి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం సంగతి గురించి ఎక్కువ అవగాహన లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం నుండే పుట్టింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళే ఉంటారు. బోనాల పండగ, బతుకమ్మ పండగ, శ్రీరామ భజనం వంటి ప్రసిద్ధి పొందిన పూజలు సంబరాలు అక్కడి నుంచి

మారిషస్ విద్యార్థులు కూడా హైదరాబాదుకు వెళ్ళి తమ ఉన్నత విద్య పూర్తి చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ పని చేస్తారు. అదే సందర్భంలో మనం ఆ తెలంగాణ రాష్ట్రకు కృతజ్ఞతగా ఉంటాము.

తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరంలో జూన్ నెల 2వ తేదీన ఒక కొత్త రాష్ట్రంగా తన స్వతంత్రం పొందారన్నమాట. స్వతంత్రం పొందడానికి చాలామంది కృషి చేసి తమ జీవితాన్ని త్యాగం చేశారట. అందుకని ఈ తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం నాడు త్యాగం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటారు తెలంగాణ రాష్ట్రవాసులు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భాన మన మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం మామూలు. అయితే ఈసారి కూడా వాళ్ళు తయారు చేస్తున్నారనుకుంటున్నాను. రాబోయే 2 జూన్కి సాయంత్రం 6:30 నుండి భువాలో శ్రీ సింహాద్రి అప్పన్న మందిర కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. మీరందరినీ ఆహ్వానిస్తున్నారు.

0: Continuous music. RM3.
1: శ్రోతలు గుర్తించండి, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం రేడియో మనోరంజన్ పైన. ఆనందించండి, రాబోయే ప్రేమభరితమైన పాట మీకందరికీ.

శ్రోతలు, ప్రస్తుతానికి మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం. అయితే నేటికి మీ మెసేజెస్ కోసం 5798-6895 పైన పంపవచ్చు, లేదా 4028070 పైన కాల్ చేయండి.

మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సిట్ శ్రీరామ్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు ఇంకేం ఇంకేం కావాలి అనే పాటతో.

శ్రోతలు, మీ దినాన్ని మంచి ఆలోచనలతో మొదలవ్వాలని ఆశిస్తున్నాను. మన మానసిక ఆరోగ్యం అంటే మన బాధ్యతే, మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే నిర్ణయించే బాధ్యత మనదే. పాజిటివ్గా ఆలోచించండి, నవ్వుతూ ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇది మీ జీవితం, మీ ప్రయాణం, మీ బాధ్యత. ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం. మిమ్మల్ని మీరు విశ్వసించండి, విశ్వాసంతో నడవండి. ఇంకా మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

రాబోయే పాట అంకితమిస్తున్నాం టు సులోచన గండావరి గారు. ఈరోజు ఆమె జన్మదినోత్సవం కాబట్టి ఆమె భర్త ధర్మేన్ గారు, కోదలు కొడుకులు అంజనేయ, ఆల్బ్రిష్ గండావరి, చెల్లమ్మ యువాన, బావమర్ది సైలెన్, మేనల్లుడు లవిష్, యుధిష్, ఇంకా సమస్త గండావరి, రామస్వామి, కామ్డు, సన్యాసి, అప్పడు కుటుంబాలు మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే పాట మీకు అంకితం.

Wishing happy birthday to Appa Prishila Padu of Suyak. Best wishes coming from Suyak Shri Krishna Mandiram Mitrulandaru. శ్రోతలు వెళ్ళడానికి సమయం వచ్చేసింది. ఇవాళ కార్యక్రమం పూర్తి అవుతున్నది. మాతో ఉండాలని మమ్మల్ని వినడానికి ధన్యవాదాలు. ఇంకో కార్యక్రమం దాకా మీ చెలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.

అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. అందుకనే చెప్పనేలేదు.
2: జూలియట్.